శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ ఓ గంట సేపు ప్రతి శుక్రవారం నాడు, ఈ శుక్రవారం కూడా మన స్వరాభిషేకం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది. శుక్రవారం నాడు అంటే తెలుగు వాళ్లకు ఎంతో పవిత్రమైన రోజు. అందువల్ల భక్తి పాటలతో మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తాం. మొట్టమొదటిగా వినాయకుణ్ణి ధ్యానిస్తూ ఏదైనా ఆటంకం కలగకుండా, ఏదైనా సమస్యలు రాకుండా మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం గణపతిని ధ్యానిస్తూ మొదలు పెడుతున్నాము.

ఇంకొకసారి గుర్తించుకోండి, ఈశ్వరాభిషేకం అనే తెలుగు కార్యక్రమం ప్రతి శుక్రవారం నాడు లాగా ఈ శుక్రవారం నాడు కూడా మధ్యాహ్నపు వేళ 12 నుంచి 1 గంట దాకా భక్తి పాటలతోనే

దైవ సన్నిధిలో మనస్సుకు ప్రశాంతత, హృదయానికి ఆనందం, జీవితానికి ఆశ లభిస్తాయి.

శ్రోతలరా, ఇంకొకసారి గుర్తించుకోండి, మధ్యాహ్నపు వేళ మన స్వరాభిషేకం అనే తెలుగు కార్యక్రమం విశేషంగా శుక్రవారం నాడు ఓ గంట సేపు ప్రసారం అవుతున్నది. దైవ సన్నిధిలో గడిపే ప్రతి క్షణం మనస్సుకు మధురమైన అనుభూతి కలుగుతుంది. దేవుని సన్నిధిలో నిశ్శబ్దం కూడా ఒక ప్రార్థనే.

అసలు శుక్రవారం నాడు మన తెలుగు వాళ్లకు విశేషంగా ఎంతో పవిత్రమైన రోజు. అందువల్ల మన దేశంలో ఆలయాలు తెరిచి ఉంటారు. భక్తులు అక్కడికి వెళ్ళి భక్తి భావాలతో దేవుడి సన్నిధిలో ఉంటూ భక్తి భావంతో పూజలు చేస్తూ నిత్య సేవ కూడా చేస్తూ ఉంటారు. అలాగే శుక్రవారం నాడు ఉన్నందువల్ల స్వరాభిషేకం అనే తెలుగు కార్యక్రమం విశేషంగా మన భక్తుల కోసం ప్రసారం చేస్తాం. ఓ గంట సేపు

దేవుడు ఉన్న చోట అస్సలు భయం ఉండదు కదా. దేవునిపై నమ్మకం ఉంటే ప్రతి కష్టం చిన్నదైపోతుంది.

దేవుడు కనిపించకపోయినా ఆయన కృప ప్రతి అడుగులో కనిపిస్తుంది. అలాగే మనస్సులో భక్తి ఉంటే ప్రతి క్షణం కూడా దైవ సన్నిధే.

స్వరాభిషేకమనే తెలుగు కార్యక్రమం ప్రతి శుక్రవారం నాడు లాగా ఈ శుక్రవారం కూడా భక్తి పాటలతో ప్రసారం అవుతున్నది. దేవుడిపై మా నమ్మకం ఉంచుకోవాలి. సరైన సమయానికి సరైన దారి చూపిస్తాడు దేవుడు.

జీవితంలో ఎటువంటి తుఫాను వచ్చినా దేవునిపై నమ్మకం కోల్పోకండి. దేవుడి దగ్గర అడిగేది అదృష్టం కాదు, ఆయన ఆశీర్వాదం. దైవ నామస్మరణలోనే కూడా మనస్సుకు నిజమైన ఆనందం వస్తుంది. అయితే శ్రోతలరా, ఈ మధ్యాహ్నపు వేళ మన స్వరాభిషేకం అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, దేవుడి కటాక్షంతో దేవుడి కృపతో మన జీవితంలో ఎంతో సుఖ సంతోషాలు రావాలని కోరుకుంటూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. ప్రస్తుతం రేడియో మార్షస్ మీద మీరు వింటున్నారు స్వరాల వేదిక అనే కార్యక్రమం. ఇది మన దైనందిన 20 నిమిషాల తెలుగు ప్రసారం. 7:30 నుంచి 7:50 నిమిషాల వరకు ప్రసారం అవుతుంది. ఈరోజు నేను విష్మామీ సేవలో ఉన్నాను. ఈ ఆహ్లాదకరమైన సాయంత్ర వేళ మీ అందరికీ హృదయపూర్వకంగా పలకరిస్తూ మీ అభిమాన కార్యక్రమం స్వరాల వేదికలోకి స్వాగతం పలుకుతున్నాను. మనసుకు హాయినిచ్చే మధురమైన తెలుగు గీతాలు, జీవితానికి స్ఫూర్తినిచ్చే మంచి ఆలోచనలతో ఈ సాయంత్రాన్ని మరింత అందంగా మార్చేందుకు మీ ముందుకు వచ్చాను. మన సంగీతంతో పాటు మంచి సందేశాలను కూడా మన హృదయంలో నింపుకుందాం.

శ్రోతలారా, మన జీవితంలో పెద్ద పనులు చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక చిరునవ్వు, ఇవి ఎవరి రోజునైనా అందంగా మార్చగలవు. దయతో మాట్లాడే మనిషి ఎక్కడ ఉన్నా ప్రేమను, గౌరవాన్ని సంపాదిస్తాడు. ఈరోజు కనీసం ఒకరికి మంచి మాట చెప్పండి, అది వారికి చిరునవ్వును అందించవచ్చు.

కృతజ్ఞతతో జీవిద్దాం. మనకు లభించిన ప్రతి చిన్న ఆనందాన్ని గుర్తించి కృతజ్ఞతతో జీవించడం ఒక గొప్ప వరం. మన కుటుంబం, స్నేహితులు, ఆరోగ్యం, మన సంస్కృతి ఇవన్నీ జీవితాన్ని విలువైనదిగా చేస్తాయి. ప్రతిరోజు ముగిసే ముందు ఈరోజు నాకు లభించిన మంచి విషయాలు ఏమిటి అని ఒక్కసారి ఆలోచించండి. కృతజ్ఞతతో నిండిన హృదయంలో సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటుంది.

అయితే శ్రోతలారా, ఈరోజు స్వరాల వేదిక కార్యక్రమంలో మాతో కలిసి ఈ ప్రశాంతమైన సాయంత్రాన్ని గడిపినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితంలో ప్రతిరోజు ఆనందాన్ని, ఆశను, ఆత్మవిశ్వాసాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

వచ్చే వారం ఇదే సమయంలో మరిన్ని మధురమైన గీతాలు, హృదయాన్ని హత్తుకునే సందేశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, ప్రేమను, దయను, చిరునవ్వును అందరితో పంచుకుంటూ ఉండండి. శుభరాత్రి, నమస్కారం.